0: తిలకవర్ధన టెక్స్టైల్స్
1: ఫినిషింగ్ వహలక్ లెస కలర్ అప్ లో వెజబెనా
2: సిట్ పెదగని కల్ పవతి అవలక్షణ నోవి ఓయత్ వాలెట వర్షి వెన్న ఫినిషింగ్ వహలక్ నం కలర్ అప్ తమై
3: అయ్యా మట ఆపిల్ మలక్ దెన్న
4: ఓన్న అపి దినవా మే నాంకిట ఆపిల్ మలక్ ఆ తవ సుదు అరలియా మలకుయి డాఫడిల్ మలకుయి సపత్తు మలకుయి సేపాలికా మలకుయి కెమీలియా మలకుయి తవ మధు మలకుయి దెహి మలకుయి
3: అయ్యా మట మల్ గొడక్ దీలా
4: ఓవా మొనవద నంగి అర హాష్ 15 ఎకిన్ పూంచ్ రూపాయల్ 1199 కట యాప్స్ 15 కబ అన్లిమిటెడ్ దెన్నే ఏ మతిమట తవ రూపాయల్ 100 క రీలోడ్ డేకుత్ దానవ పిస్సునే
3: హాష్ 15 పిస్సుక్మ తమై
5: ඔන සමග 5G revolution එකට එකතු වන්න රුපියල් 69,999 සිට powerful 5G phones හැමෝටම එකක් තියෙනවා වේගවත් ශක්තිමත් ඉදිරි දවසට සූදානම් දැන්ම සිංගහු බලයලත් නියෝජිතයන්ගෙන් මිලදී ගන්න ඔන ශ්‍රී ලංකාවේ 5G නායකයා
6: සහෙලි හැපිලි කියන්නකෝ ඔයාලගේ කෑෂ්බෑක් කතාව
7: ෆැබ්‍රිකේටර්ගේ කොටේෂන් එක ස්විස් ටෙක් එකට වට්ස්ඇප් කරා
8: මිලියන 2000ක් දක්වා කෑෂ්බෑක් ලබා ගන්න ඔබේ ස්විස් ටෙක් ඇලුමිනියම් කොටේෂන් එකත් 076-787-17 වට්ස්ඇප් කරන්න
9: මතකද ඒ ස්තිහා බලාගෙන